0: గారె గారె
1: ఏ సరపడే
0: గారె గారె
1: ఏ సూరు బదల
0: గారె గారె
1: ఏ అమ్మకు బట్టా గారె
0: గారె
1: ఏ సూరు కి తరది ఏ సూరు ఇన్నాయ అదు ఏ ఏ కచతురనార అమ చోరగనే జే।